0: గారె గారె
1: గారబడే
0: గారె గారె
1: సూర్య బదల
0: గారె గారె
1: అమ్మక బట్టల
0: గారె గారె
1: ఏ సూర్యకి తరది ఏ సూర్ ఎన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ

0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏకపేరాయన యా గోళా బొల్లా యా చతుర బొల్లా గా
1: एक चतुर नार करके सिंगार
2: एक चतुर नार बड़ी होशियार
1: मेरे मन के द्वार ये घुसत जात
2: अपने ही जाल में फंसत जात
1: हम मर